అది బాబులు పండులా చేత చుమ్ చుమ్ చుమ్ చుమ్ చలనల చుమ్ చలనల చుమ్ చలనల చుమ్ అది బాబులు పండులా.